మే పుత్ర పౌత్రందనందాన్యం హస్తశ్వాశ్వతధీరసం ప్రజానాం భవతు మాతా ఆయుష్మంతం కరోతు మే. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణో ధనమశ్విన వైనతేయ సోమం పిబ సోమం పిబ.